ఈశ్వర పాద పంకజం గజాననం. గజ్ మీన్స్ ఎలిఫెంట్, ఆనన్ మీన్స్ ద మౌత్, ద సిమిల్ వర్డ్ ద మౌత్. భూతగణాది సేవితం, ద భూత్ మీన్స్ ద హ్యూమన్, ఆల్ ద క్రియేచర్ క్యాన్ బి భూత్. వసుదే దిస్ కృష్ణ ఆల్సో మెన్షనింగ్ సర్వభూతానాం హృదయసే తిష్టతి అర్జున. ఇస్ మహాభారత్, ఫ్రమ్ మహాభారత్ నాట్ ఫ్రమ్ గీతాజీ. కృష్ణ సేయింగ్ సర్వభూతానాం హృదయసే తిష్టతి అర్జున, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఎవ్రీ అండ్ ఈచ్ ద పర్సన్ ఆర్ క్రియేచర్స్ హార్ట్. సో భూతాది ఆల్ ద వర్షిపింగ్ టు గణేశ. కపీత జంబు ఫల చారు భక్షణం, కపీత జంబు లైక్ బ్లాక్ బెర్రీ యూ కాల్ హియర్ వీ కాల్ జామున్, ద గణేశ లైక్ వెరీ మచ్. ఉమా సుతం, ఉమా మీన్స్ మాతా పార్వతీ, సుతం మీన్స్ సన్. శోక వినాశకారకం, ద రిమూవింగ్ ఆల్ ద డిస్టర్బెన్స్ అండ్ స్ట్రగల్స్ ఫ్రమ్ ద లైఫ్. పాద పంకజం, ఐ బో డౌన్ యువర్ లోటస్ ఫిట్. శోక వినాశకారకం, శోక్ ఆల్సో దట్ సిమిలర్. iSo గుడ్ ద క్వశ్చన్స్ కేమ్, ఐ లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అకార్డింగ్ ద వీ హ్యావ్ ఎ టైమ్ టేబుల్ టుడే. సో వై ఇస్ ద డిఫరెన్స్ ద కలర్ ఆఫ్ ద శివలింగం? బట్ దిస్ మెయిన్ వై ది వర్షిపింగ్ వే శివ, వై నాట్ హ్యావ్ శివ స్టేచూస్, వై శివలింగం శివలింగం వర్షిపింగ్ ఈజ్ గివన్ ఆల్ ఎక్స్ప్లనేషన్ ఇన్ ద శివ పురాణ. శివ పురాణ ఈజ్ ఇస్ గ్రేట్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ శివ. వై ఆల్సో ద శివ అండ్ పురాణ, శివ మీన్స్ ద గాడ్ శివ హిమ్సెల్ఫ్ అండ్ పురాణ మీన్స్ ఓల్డెస్ట్ స్క్రిప్చర్. శివ బిగినింగ్ దిస్ వర్షిపింగ్ వాట్ వాజ్ ఇన్ బిగినింగ్ ద ఇన్ ద వర్ల్డ్ దే వాజ్ నాట్ గాడ్ నో గాడెస్. The beginning, the Shiva was the creator to Brahma and Vishnu, according the Shiva Purana. And the Shiva create actually to Vishnu and Brahma. And that time Brahma and Vishnu both have confusion between them. Confusion. Brahma was mentioning to Vishnu that I create you. And Vishnu saying, Brahma, I create you. So that was conflict. And to solve conflict, that is Nirakar Brahma Swarup, he was not informed. But that time, that Jyotirlinga, it called Shiva Lingam after him name. Beginning name was the Jyotirling. Like Jyoti means the flame. And the Jyotirling, the fire, like symbol of the one kind of pillar, is fire appear. Pillar fire is endless up and down. And from there, the sound came. Brahma, Vishnu, aap dono ka kathan nirthak hai. Both of you, what you are talking that you first came or you first came, the both your, this is each other argument is not correct. Sen Akashvani, that time, this is after this Jyotirlinga, there was one Shiva appear with form, it called Ardhanarishwara. And Ardhanarishwara beginning telling both of them that now you will worship this Shiva Linga. Jyotirlinga, Shiva Lingam, know that? Jyotirlinga.
Now how much we have our India, that was the, what call this is Shiva temple, Bara Jyotirlinga. You know that last time I was mentioning Saurashtra Somnatham Sri Shaila Mallikarjunam Ujjayini Mahakala Omkara Mamaleshwaram Pralaya Vedanatham, time is short. Saurashtra Somnatham Sri Shaila Mallikarjunam Ujjayini Mahakala Omkara Mamaleshwaram Pralaya Vedanatham Dakni Bhimashankaram Shetu Banditu Ramesham Nagesham Darukavane Varanasyam Tu Visesham Triambakam Gautami Tate Himalayatu Kedaram Gusme Shivalai Etani Jyotirlingani. What say? Jyotirlingani, no Shivalingam. Jyotirlingani, Saiha Prataha Patehinaraha Saptajanam Kartam Papam Vinasyati. Seven life sins will washed away if we worship the Dwad Jyotirling according Shiv Purana. Jyotirlingaha. And this Jyotirlinga establish some of them God by God. Like moon, Somnath, established by Chandrama. Moon was in the human form. And he came on this Mrityuloka also, or that time, how ancient time that? He established this, that called Som. Som means moon, Nath means his God. Also Nath, his Swami, also we call second name Nath. And Bhagwan, also Nath. Hey Dinanath, oh, you are my God. You are caretaker of me. So Jyotirlinga and Shiva gave both them duty. Vishnu, your duty to meditate. So he was meditating. And after the water came out from his body, from sweating, and all the ocean appear according thus that Shiv Purana. And now from his navel came this lotus, and Brahma was sitting there. So this is a story of Jyotirlinga. And the beginning out, I want to clear that beginning where the Brahma and Vishnu, they worship this Jyotirlinga, they make puja. Same time, and Vishnu Shiva get happy about their puja. So that day he told, now beginning this day we'll worship as like Shiv Mahashivratri. That way the beginning, the Brahma and Vishnu pujas, the Shivratri is started. So it's years and year, yugas and yugan, constantly thousands of people, the Shivratri, where they celebrating. But question was the why the color. So this explanation given in the Shiv Purana, that is not color, there is color also that is given, that can be black color, can be crystal, and can be we worship also like making mud by out of mud. This is called a Parthiv Shivlinga. So if you go name is endless name. Is a color, it was also there. And what kind Shivalinga also should be? There also given explanation. In the Shiv Purana, the all questions answer. So this is according Shiv Purana, the crystal Shivalinga and stone also, there's some different kind of stone also can be there. There's a mud can be there, but in worshipping proper way and also the respecting proper

శ్రీ అలపురుషా మహాదేవకి, శ్రీ దేవపురుషా మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందీ భగవాన్కి, విశ్వగురు మామండలి శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యానంద భారతీ మహారాజ్కి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.